0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ జయప్రద రామమూర్తి వేణుగాన కచేరీడారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్.
4: Listen to a Karnataka classical flute recital by Dr. Jayaprada Ramurthy. She is accompanied by Shri M. Suryadeepthi on violin and Shri P. Jayabhaskar on mridangam.
3: Karyakramamlo munduga vinandi Sriman Narayana Bhauli Ragalo Annamacharya Kirtana Adi Talam.
4: Dr. Jayaprada begins her flute recital with a composition of Annamacharya. Sriman Narayana in Rag Bhauli said to Adi Talam.

0: ఇప్పుడు విని వెంకటరమణ లతాంగి రాగంలో పాపనాశం శివన్ రచన రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ లతాంగి వెంకటరమణ రూపకతాళం కంపోజ్డ్ బై పాపనాశం శివన్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి నగుమోము గనలేని త్యాగరాజస్వామి కృతి అభేరి రాగం ఆదితాళం.
1: డాక్టర్ జయప్రదా కన్క్లూడ్స్ హర్ ఫ్లూట్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజా ఇన్ రాగ్ అభేరి నగుమోము గనలేని సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు డాక్టర్ జయప్రద రామమూర్తి వేణుగాన కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్.
1: యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ బై డాక్టర్ జయప్రద రామమూర్తి. షీ వాజ్ అకంపనీడ్ బై శ్రీ ఎం సూర్యదీప్తి ఆన్ వయలిన్ అండ్ శ్రీ పి జయభాస్కర్ ఆన్ మృదంగం.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to vocal recital by Sherthalai Sri K. N. Ranganath Sharma, supported on violin by Sri Peri Sri Ram Murthy, on Mridangam by Sri Salem K. Srinivasan, and on Kanjira by Sri Trikkakara Y. N. Santaram. You'll be listening to Patnam Subramanyayar Krithis in today's program.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. Inati Karnataka Sangeeta Karyakramamlo Sherthalai Sri K. Ranganathan Sharma Gari Ganam Vintaru. Vadya Sahakaram Sri Peri Sri Ram Murthy Violin, Sri Salem K. Srinivasan Mridangam, Sri Trikkakar Vayan Santaram Kanjira.
1: In today's program, you'll be listening to Patnam Subramanyayar Kirtanas. First, you'll be listening to అపరాధముల అన్నయ్యు ఇన్ రాగ్ లతాంగి సెట్టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కీర్తనలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అపరాధములన్నయ్యు లతాంగి రాగం ఆదితాళం.

0: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you have just listened to vocal recital by Sherthalai Sri K.N. Ranganatha Sharma, supported on violin by Sri P.N. Sri Ramurthy, on Mridangam by Sri Salem K. Srinivasan, on Kanjira by Sri Thikkakara Vayan Santaram. This program came to you from the studios of All India Radio, Vijayawada.
1: రాగం ఛానల్లో మీరింతవరకు శేర్తలై శ్రీ కె రంగనాథన్ శర్మ గారి గానం విన్నారు. వాద్య సహకారం శ్రీ పేరి శ్రీరామూర్తి వయలిన్, శ్రీ శైలం కె శ్రీనివాసన్ మృదంగం, శ్రీ త్రికాకర్ వయన్ శాంతారాం కంజీర. నిరంతర భారతీయ సంగీత శ్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ పంతుల రమ గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ మావుడూరి సత్యనారాయణ శర్మ, మృదంగంపై శ్రీ ధన్వాడ ధర్మారావు.
4: Listen to a Carnatic classical vocal recital by Dr. Pantula Rama. She is accompanied on violin by Shri Mavaduri Satyanarayana Sharma and on Murdangam by Shri Dhanwada Dharmarao.
3: Karyakramamlo munduga vinandi Subrahmanyena Rakshitoham Sutta Dhanyasi Ragando Muthuswami Dikshitar Kruti Aditalam.
4: Dr. Pantula Rama begins her vocal recital with a composition of Muthuswami Dikshitar, Subrahmanyena Rakshitoham, in rag Shuddha Dhanyasi, set to Aditaal.

0: ఇప్పుడు వినండి అభయాంబికాయాః కేదారగౌళరాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఖండచాపు తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ కేదారగౌళ అభయాంబికాయాః సెట్ టు ఖండచాపు తాళ్ కంపోజ్డ్ బై ముత్తుస్వామి దీక్షితర్.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి లలిత రాగంలో త్యాగరాజస్వామి కృతి ఎట్లా దొరికితివో ఆదితాళం.
1: కంటిన్యూయింగ్ ద కాన్సర్ట్, యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ లలిత. ఎట్లా దొరికితివో, సెట్ టు ఆదితాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి సింధు భైరవి రాగంలో జయదేవ అష్టపది పశ్యతి దిశి దిశి ఆదితాళం.
1: డాక్టర్ పందులరమ కంక్లూడ్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ అన్ అష్టపది ఆఫ్ జయదేవ పశ్యతి దిశి దిశి ఇన్ రాగ్ సింధు భైరవి సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ పంతుల రమ గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ మావుడూరి సత్యనారాయణ శర్మ, మృదంగంపై శ్రీ ధన్వాడ ధర్మారావు.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై డాక్టర్ పంతుల రమ. షీ వాజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ మావుడూరి సత్యనారాయణ శర్మ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ ధన్వాడ ధర్మారావు.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.